0: بسم الله الرحمن الرحيم. السلام عليكم أهل الديار من المؤمنين والمسلمين، وإنا إن شاء الله بكم لاحقون، ويرحم الله المستقدمين منا والمستأخرين. أسأل الله لنا ولكم العافية. ماني ముమినున్న ముస్లిముంగెతరేం మీ గోవతితకుగావా తీ అహులువెరిన్న సలాం హురి హమకరవరుం అహరమెం మ్యాంగ్ అల్లాహు ఇరాద కురవ్వాఫుమున్ తీ బీహుంగె గాత అన్నానం అది మ్యాంగ్ అల్లాహు ఇస్వే మరువా మీహున్నషా ఫహుం మరువా మీహున్న రహ్మెల్లవ్వార్ అహరమిన్నా తియబా మీహున్న దుళహేకం దివ్వుంగెది మ్యాంగ్ అల్లాహుగ హద్రతుగా మి అళా దుఆ దన్నవము.
1: దునియేగె హతరు బితు
2: రాజేగె ఉతురా దెఖును
1: ఖబరా మౌలుమాత్
2: ఒట్టు మెన్నెతి సవ్వీస్ గడీరు
1: దివహి రాజ్యేగె అడు
2: ఎంగా సతస్తేక సాలిస్ నువే కిలోహర్ట్స్ మీడియం వేవ్ అడ్డెనువే మెగాహర్ట్స్ ఎఫ్ఎం బ్యాండ్.
3: హిమబిహి జెహిఫావా మీహకు కెస్సా కింబిహేళుమున్ వ్యాగెతెరే వైరస్ ఫెతురెగెన్ దియుమున్ హిమబిహి ఫెతురె బందు తనెగ్గానమ దెగడీరెన్ హాయరువందెన్ వ్యాగెతెరేగ వైరస్ హురె.
4: వైరస్కె అసరు హురి తనెగ్గ అల్లుమఫహు లొలా నేఫతా ఆంగాగా అల్లుమున్ హిమబిహి ఫెతురె.
5: బయ్యా దెకొళ దిఫా ఇబారు నిమ్మీహుం అది మీసల్స్ వెక్సిన్గె దె డోస్ ఫురిహము కొఫా నువా ఫరాత్తక బలి జహముగె ఫురుసత్ బొడు.
6: ಹಿಮಬಿಹಿಗೆ ಅಲಾಮತೆ ಫೆಣಿಜನಮ ಲಸ್ನು ಕೊರವ ಸಿಹಿ ಫರುವ ಹೋದವಾ.

0: అచ్చేగాడు.
1: ఐకియా ప్రెజెంట్స్
2: మాడ్యూర్ హెన్రీ.
0: అస్సలాం అలైకుమ్. అల్గుమెంగె మి జీల్ బినా కురుమ కురవేని కొం కమెత్తో మీ తిబెఫ్లుం గె ఖియాల్ అల్గుమె బేరుమా కమ కేమ మిహార్సురు కురవేని కొం కమెత్తో అల్గుమె రంగలు కొల్లం వి కి కొం కమెత్తో అల్గుమెంగె కుదిన్న దస్కొ దేయునుని అన్నం గె జీల్ త కామె ఫోర్ కొ దెంబి ఎమ ఖియాల్ త హిస్సా కొల్లమ పిఎస్ఎ మ్యాన్ నన్నట్ కొల్లవ ఫోన్ గులువానుమ తిరి తిరిం హత్రి సుమెం హై మి నంబర్ గులువాన్ దెం హమే యాకి మెది సున్నాన్ లవెంగె దొడాగతుం గె ఫుర్సతిం గెత ఎమ పిఎస్ఎ యా మె దెర్ కొ లవె రిక్వెస్ట్ కొల్లవ హగ్ డిఫెన్సా సింగుమా హమే లవె రిక్వెస్ట్ కొరే నాఫ్సా హుకుర్ దోహే హుకుర్ దోహే దున్ తిస్కియం మాన
3: ఆదే ఆదే హుకుర్ దోహకి హమగా మెస్ వర ఖాస దోహే వర మా దోహే వర గిన కంకమ అల్గన్ మెం సమాల్ కంతేం చే దోహే ఖాస గతిగ హుకుర్ హుకుర్ వగుత హుకుర్ అద్దే ఉంద తో
0: ఆదే ఏమ మియదు గే హే దున్ తస్ మి ముస్లిమున్ నన్న హఫ్తా తరే గన్న ఈద దోహే ఏమ ఉమ్మీద్ కురం ఆమ హుకుర్ దోహకి బేనుం ఎమ్మే హే గుత క హిఫాన్ కబ దెన్ అనిక రేగెస్ వర ఫోర్ గద రేతా
3: మెచ్గరే ఆది ఫా కురే కుంబే బమొలువి
0: ఫ్రాన్స్
3: మి వడి సెమీ అగోస ఫ్రాన్స్ కి సపోర్టర్ ఉన్న వరం ఉఫావరి ఖబర్ దెతో మి మెచ్ బెలింత
0: నోని నోని మెచ్ బెల టంకొల లహి నా హైలైట్స్ బై మెం బలెన్ ఎవత నిది నిది బై మే ఉందెం బేర్ మెను అంటు వాలా కంద
3: అల్గుమ్ నిదెం హమ ప్రోగ్రామ్ కి తెరేగ మెచ్ కి వాహక విస్ తక్కమున్ దాని మిరే కులే మెచాని మిగిన్ దియా మెస్ తకా పే హేగుతం విస్ ఎమ నన్నోర్ కురవాంగే తల్గుమ్ నింగ నంబర్ కి తినే తినే హతరే సుమెం హై

0: ఇంటర్నేషనల్ న్యూస్ బాగా కియాఫా చిత్తూరు ఫేస్బుక్ వచ్చేసి బ్యాన్ పండుకోవడం ట్విట్టర్ అకౌంట్ పండుకోవడం
1: ముచ్చు మై బెఫ్లం మీ బెఫ్ల కుదాడు నిధు ముఖ కొరింగ్ హమ బలాలం చేసి దెన్ బై కుదిం బొనఫి హమ బై లింక్ తక నొఫిత్త మేదతో దెన్ కొమ్మెహెన్ అనే బలాలం చేసి దెన్ బై బై బెఫ్లం అది మా సెక్క కొరాన్ గొయి ఒడం ఫిల్ ఎకాలు గొయ్యకొతే ఎకి బెఫ్లం ఎకి గొయ్యకొత దెన్ కినతో మీ బెఫ్లం విష్ణు ఫుల్ అడుగు మేము అహాలి సోషల్ మీడియా బేను కూర విష్ణాక్ అంత తక్క కి కొబాతో మీ అరు బేను కొఫ్ఫురి గొక్కినట్టు
2: మిహారు మీ నిదుముగ కురిం దెన్ ఎహారంగళ నూ కన్నా మీ ఫహు కమకి గుతుగా స్క్రీన్ అప్ బెలూన్ నూత ఫోన్ అప్ బెలూన్ ఏగ మిసాదక ఉరదాన్ వర నెగటివ్ వాహక తవ్వెస్ దెన్ ఎహెం కమ వెజ్జే అక్కల వర మీ నెగటివ్ వాహక తహకాయకు విష్ణు కాయకు అని కదువస్ మీ నిమ్మాదం వెస్ మీ జిహెని దెత్తో దెన్ ఆ ముఖం అరుమెన్న మీ వాహక కురవెని దువస్ నిమ్మాదము కురిన్ నిదుము కురిన్ దువహా దే దువస్ గ్యాదే గొత్త ఆమె దుగు కన్నెగ విష్ణాదం జిహేని హెన్ ఏ ఆముగతగ బేఫుడు మీ వాహక ఫోన్నని దీరాసతహుగా విషాదక నిదుముగ గడియం హారు కురిన్ ఫోను దురుగు బావం జిహెని అది మిహారు వర గిన మిహు బుణావాహకే నిదా కొటరిను ఎహెన్ కొటరి గెహెన్ తనిక్ ఫోను బావా ఫెస్ నిదేతో బలంగ బెజిహెన్ అది నిదా హేలా ఫెస్ పురతమ కమ గుతుగ ఎఖన్ నుకురు దెన్ ఎహెన్ ఏయి ఏగ రంగలు గొద్దెత్తో దెన్ మిహారు మీగా మీ మిసాక అరుమెన్న వర జువాన్ కుదిం గడు దెత్తో మీ దీరాసతక బలాదారు దేహాస్ అవ్వనహారా దేహాస్ భావిస్వనహారా దేతెరేగ మీ ఆస్ట్రేలియాగా మీ మీ అమిల్ల నఫ్స గెల్లుందిగే మీ మీ హాస్పిటల్ గెందెం జోను గిన మీ హద్య పర్సెంట్ ఊరు గిన మీ హున్నకి ఎయి మీ సోషల్ మీడియాగ సబబు నూత డిప్రెషన్ ఏగ సబబు దిమాయ ఫూరి మస్సల
1: మస్సల
2: ఎయి మీ కూది ఇంకేతో కమ ఫాహక పూరై మీ ఉన్నని అది హమయా ఎక్కిగా మీ అమెరికాగా సెబే ఫోన్ కొరవా మీ అమెరికా యూనివర్సిటీ ఆఫ్ కెలిఫోర్నియా ఇండియాస్ వంశవి సన్నహారు కదా ఫో స్టడీ ఎగ్గవేస్ వాహక కొరేఫ్ మిన్నని ఏ బార్హాస్ కుదిన్న వాహక దెక్కే ఫో ఎంగిరుగా మీ సోషల్ మీడియా బేనుం కురా మింవరు ఎద్దు హం ఫాయితుది తింగహారు దుహు తెరేగ హైమ్ మినటం హద్ది హతరు మినటం మానేకి గడియర కవ్వురేస్ గినేరు అందెంగి బేనుం కురా మింవరు ఇతురు దియకమ అది ఏ ఏగ తెరేగ తిరీస్ ఫస్ట్ పర్సెంట్ మీహున్ 30% కుదిన్న మీ డిప్రెషన్గా అలా మెత్తవేసి ఫాహక వెగిన దియకమ మీ మీ టీనేజ్ ఉమురు ఫురాగా ఫురావరు ఉమురు ఫురాగా కుదింగి ఇంకేతో హేమ అలుమెన్న మీ ఫాహగవా కమకి మీకు సబబం ఊరి హగిగతుగా సూరి గెల్లు ఇంకేతో మీకు కుదిన్న మీ మీ మెంటల్ హెల్త్ బెలికమ వ్యసెస్ అది కుదింగే మీ డిప్రెస్ ఉమా కంకమ దేతెరేగ మా ఫికూరు బొడు మా మిఖంద తెసమ వర బొడ గుళిఫ మిహున్ ఎబహురి సోషల్ మీడియా నహమ గుతుగా నువత గోస్ గుతుగా బేను కురుము సౌంది మీ గితుర వేసి అవును ఫాహకొల్ల బేనువే మీ ఎహెన్ గౌమెగ్గ వేసి హైసతే కడ్డిహ ఎక్కుదిం బేను కొగ్గిన దిహాస్ భావిస్తున్నాహరుగా కొఫ్ఫ దిరాసాగేస్ ఫాహకొఫ మినని సోషల్ మీడియా బేను కురుముగే సవబుం కుదింగే మీ మెంటల్ హెల్త్ కొఫ్ఫూరి అసలుతో వాహకేస్ అది
1: అదికొమ్మిక అడుగుమెంగి స్టూడియో మేము కురియమిత ప్రోగ్రామ్కి ముజ్తమం అడుగుమెంగి ముజ్తమకి వరం ఉఫావరి వరం అమా వర హిఫసే ముజ్తమక వాన్ అడుగుమెం బేనువని విఫత ముజ్తమై బినావికి దియుం అడుగుమెంగి ఎమ్మెంగి సిమ్మై బినా కూర్మకి హెం బీమా అడుగుమెంగి అత్తుగ హురి హురిహా వసీలత్తకి బేను కూర్ముగవస్ ఏగ ఎమ్మె హేగొత్తుక బేను కూర్ముగ ముహిముఖంగా వాహక అడుగుమెం దక్కని మీదుగ మౌలవకి సోషల్ మీడియా అనురంగలు గొత్తుగా బేను కూరం అని కసి కూడా ఎరుకుడికి తెలం పట్టుకోదా
3: Stomach.